సింహలై సురక్షిత స్థానం ఇస్తానంటే అనుకున్న జగన్మంత్రి ఆలయ సొంతమంతా జిల్లాలోని నిర్దేశం తీశారు. దీపోత్సవానికి ఉగాది నుంచి ప్రస్తుత బీపీ రాజమార్గకు కనిపిస్తుంది పనులు దిగి బాల చికిత్స.

0: సంతానపు వస్తావు ఇష్టం సంతానం ఏమి ప్రయాణి స్వస్థతాయి సురక్షిత పరివార
1: రేడియో గురువాదా ఎఫ్ఎం ద్వారా చర్చి పూజారి సందేశ్
2: సంపాదన
3: సహాయ
2: మేము చాలా

0: తో కానీ సమురాయక్ సూచన నెట్వర్క్ సిఐ తప్పకు సాదా ఖబర్ సుందరు సాదా ఖబర్ హలో సంసద్
1: నమస్కారం. సంపత్ శ్రీకాళేశ్వర సంసద్ లోపలి స్వాగత సార్. మోహన్ ప్రకాష్ చంద్ శ్రీకాళేశ్వర సంసద్ అని సంవత్సరం క్షేత్రంలో ద్విభాగ్యంలో రాజ్యసభ సంసద్ ఎటువంటి హార్దిక స్వాగత ధన్యవాద్. तपाईँ कति काम गर्नुभएको थियो, अब अहिले तपाईँ विदेशमा निर्वाचित भएर हुँदाखेरि अझै के गर्नु भएको छ त क्षेत्रमा?
2: तपाईँ चाहिँ निर्वाचन क्षेत्रको विद्युतीकरणका लागि हामीले चाहिँ कामहरू अगाडि बढाएका थियौँ, त्यो अहिले पनि पुर्याउन सकिरहेको छैन. आज पनि हाम्रो निर्वाचन क्षेत्रका असाध्यै भन्नु भन्नुहोस् धेरै ग्रामीण बस्तीहरू धेरै भूभागहरूमा हामीलाई विद्युतहरू हामीले पुर्याउन सकिरहेको छैन.
1: जिल्ला अस्पताललाई राष्ट्रिय अस्पताल बनाउने भन्दा
2: सतहत्तरमा चाहिँ सरकारले निर्णय गरेको थियो,
1: बजेट विभेजित गरेको थियो, टेन्डर गराइएको थियो, गुनासोमा
2: सांसद सबै थिए,

0: చేసినప్పుడు స్వర్పస్సులు కాదా అని పోయిన జాగ్రత్తకు రష్యను అనుకుంటారేనా బిక్కిపు ప్రశ్నించం
1: ఇరవై సుఖ జమీన పని రసం జమీన్